చెది యారి ఎన్నక వాడరేషే ఆచే ఆచే యారి దెన్నక విడరేషే ఫ్లర్టిటి పక్క తమంచా దువడ కర్సా వినా ఓయ్ హోయ్ ఓయ్ హోయ్ అమ్మన నష్టు కరియా బహద బహద అమ్రనా ఓషే ఓ మమరు జిర్ ఫ్రమ్ ద మెల సెన్ మన మజ్లూమ్ తల డల్లే వి అపతరష్ పా కే చెర యాసే తర్ గర ఆస్మాన్ తక ఓ కమా దేరో జడమా ఓయ్ హోయ్ పతరష్ పా కే చెర యాసే తర్ గ ఆస్మాన్ తక మా దేరో జడమా ఓయ్ ఓయ్ ಶೋಡಮಾ ಕನ ಸೌದ ಜಲ್ ಕನ ಯೋ ಚಿಕ್ಕಿಂದ ಕನ ಟೋಲ್ ದರ್ ಸರ ಶೂಡಿ ಮಿರ್ದ ಸರ ಶೂಡಿ ಸೈದು ಯೋ ಜಹಾನ್ ಮನನ ಬೇಹದ ಬೇಹದ ಮನನ ಮಮ್ಮರ್ ವಸಿರ ಯೋ ಜಹಾನ್ ಮನನ ಔ ಯೇ ಕನ ವಸೆ ಆಂಕು ಸೆ ದೂರ್ ಔರ್ ದಿಲ್ ಸೆ ಕರೀಬ್ ಇಟ್ಸ್ ಮಿ ಅಮನ್ ಲಾ ವಜೀರ್ ಫ್ರಾಮ್ ಅಮಲ್ ಖಾನ್ ಕಲಿ ವಸೆ ಎಮೋ ಸರ ಇಂತಿಯಾಜ್ ತೈ ಅದಾ ಹೊಚೆ ಗೆಲೆ ಬೇಲಾ ಕ್ಯಾದಿ ವೈ ವೈ ಮನನ ಶುಕ್ರಿಯಾ ಡೇರ್ ಜೋ ತಮನ್ನ ಯೋ ಜಹಾನ್ ಮನನ ಬೇಹದ ಬೇಹದ ಮನನ ಬಾಕಿ ಮೆಸೇಜ್ ಮಾಕೆ ಸೈದು ಲ್ಯಾದಾ ದೆ 10 ಬಜೆ ಮೆಸೇಜ್ ನಾ ಅರ್ಥ ಪೋದಿ ಸೈದು 10 ಬಜೆ ಮೆಸೇಜ್ ನಾ ಚಿಕಿಂ ನಿಕನ ಯಾ ಹೋಗ್ಯಾ